0: ప్రహిణామి దూరం యమరాజ్యం గచ్చతుర్వాదితీయస్తాం జాదవేదసాం అగ్నిదేవం రణే అగ్నయే నమః. అగ్నిదేవస్య స్వాగతం సమర్పయామి, పాదయోర్పాద్యం సమర్పయామి. త్రివారం అగ్నిదేవస్య పాదయోర్పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ముఖే యాచమనీయం సమర్పయామి, సర్వాంగే స్నానీయం, పుష్పార్చనం, ధూపార్చనం, దివ్యార్చనం, స్వాగతం తై సమర్పయామి. అగ్నయే నమః. పరిక్రమా అగ్నిదేవ్ ఓం వరుణ సౌదంబ నమసే వరుణ స్కంబ సర్జని స్థౌ వరుణ సరిత సదన్యసే వరుణ సరిత సద నమసే వరుణ సరిత సద నమసే వరుణ సరిత సద నమసే అగ్ని వరుణాభ్యాం నమో నమః. అగ్నిదేవస్య పూజనా పూర్వకం ప్రతిష్టాపనం సమర్పయామి. అగ్నిదేవుకు అగ్ని కోణం రక్తు చేద్దాం. అటు అగ్ని ఉంటాయి, అటు ఎన్ని కూడా మత అటు ఎన్ని ఎన్ని కూడా మత
1: సాష్టాంగ
0: దండోత్ కరేంగి. గురుర్అధికం న గురుర్అధికం న గురుర్అధికం శివశాసనతః శివశాసనతః శివశాసనతః ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం త్వమేవ శివం మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో నమస్కృత్వా యన్న ఈజీగా బతాయి తో. అగ్నిదేవుకు నమస్కారం కరో. ఓం ది అగ్నిజ్యోతి జ్యోతిరగ్నయ స్వాహ, సూర్యౌ జ్యోతి జ్యోతి సూర్యాయ స్వాహ, అగ్నిర్వజౌ జ్యోతిర్వజ స్వాహ, సూర్యో వజౌ జ్యోతిర్వజసై స్వాహ, జ్యోతి సూర్య సూర్యా జ్యోతిషై స్వాహ. ఓం భూ దీపదేవ స్వరూపస్థం జగదం ప్రకాశసే యావత్ మమ పూజా కర్మ సమాప్తి తావత్ త్వమి స్థిరమనేన పూజనేన దీపదేవతా ప్రియంతాం నమః. అగ్నయే నమః.
2: అబ్
0: గణపతి ధ్యానం గణపతి
3: ఓం న్యాస ఓం మన

0: సముద్రసైతాః కురవంతు తే మంగళాం స్నానం పయస్నానం నది స్నానం
1: యమునా
0: గ్రత స్నానం మరు స్నానం మధువాదారిదాయ థోడా పణిచ్ కరాయత ఓం మధువాదారిదాయ దై మధుక్షరంత సింద యార హాతు కరో మధువాదారిదాయ దై మధుక్షరంత సింధవం మాధైన్న సంతోక్షదై మధునగ్ధం మధౌషధ మధు మధుపాదం రజాంసి మధుధ్యౌరస్తు నః పిదా మధుమానో వనస్పతి మధు అస్తు సూర్యః మాధిర్గావో భవంతు నా మధు సమర్పయం పూర్వస్వ సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహాగణాధిపతై మధు స్నానం చ సమర్పయామి శర్కరా స్నానం పంచామృత స్నానం చ సమర్పయామి ఫల స్నాన ఫల సదవయం జయదేవ్ ఫలం కిమ్మి కదా నీ మంగళమణిజీ గంధోదకం స్నానం సమర్పయామి గులాల్ ఉద్వతనం గణపతి పూజనం ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తద్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం ఖలవిదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం నిదం వచ్మే
1: సత్యం వచ్మే అవ త్వం మామో వక్తారం అవశోదారం అవధాతారం అవధాతారం అవాచార శిష్యం అవ పశ్చాతాత్ అవసాత్ రాతాత్
0: చత్వారి వాగ్పదాని త్వం గుణత్రయాదీత త్వం అవస్థాత్రయాదీత త్వం దై త్వం మూలాధారస్తో నిజం త్వం శక్తిత్రయాత్మకం త్వం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మ ం విష్ణుస్తం రుద్రస్తం రంగరస్తం చంద్రవాస్తం బ్రహ్మ భూర్భస్వరామ ఓం గణాది పూర్వమచార్య వణాధిపతులందరం సర్వర్ధనం దైందు ధారణ బుద్ధం ఏతత్త మనసరమం గకార పూర్వకార మధ్య పూర్వ మనసర అంజుల బ్రహ్మ ఓం గం గణపతే నమః గం గణపతే నమః గం గణపతే గణపతి ఎక్బార్ పాద స్నాన్ కరాయ ఓం ఏకదంతం చతుర్దం పాశమంకుశారణం అభయం వరదమస్తి విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శుభ శూర్పకర్ణకవాదశక్తవాసం రక్తానులిప్తాంగం రక్తపుష్పూషితం రక్తానుకంపం దేవ జగత్ కారణోచిత ఆవిర్భూతం దృష్ట్యాదో ప్రకృతి పురుషాత్మరః
2: శిష్యాయ నేయం యో యది మోహద్దస్యతే స పాప్యాన్ భవతి స పాప్యాన్ భవతి

0: యజ్ఞోపవిత ధారణమ్మ
1: నైవేద్యం సమర్పయామి
0: పుష్పాణి భూమితో సంపూజ్య ఓం గం గణపతయ నమో నమః ఓం నమో గణేభ్యో
2: పుష్పాంజలి వేషవో నమో నమః రాజేభ్యో రాజపతిభ్యో నమో నమః
0: విశ్వేభ్యో విశ్వరూపిభ్యో నమో నమః

ఓం సర్వేభ్యో నవగ్రహేభ్యో నమో నమః. సభ సూర్య భగవాన్ ఓం సూర్యాయ నమో నమః. ఓం ఆకృష్ణై నరసావర్తమానో నివేశయన్నామృతం మృతం చ హిరణ్యేన సవిత రథేన దేవో యాతి భువనాన్ని పశ్యన్. సూర్యాయ నమః. సూర్యం ఆవాయం స్థాపయామి పూజయామి చ. ఓం ఇమం దేవ సమిదం సుభద్రం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠాయ మహతే గోమరాజా ఓం చంద్రమసే స్వాహ. చంద్రమసం ఆవాయం స్థాపయామి పూజయామి చ. ఓం అగ్నిర్మూర్ధా దేవా కగుత్పతి పృథివ్యాయం అపాం గంభ్రేదాంశు చిన్వతి భూమాయ స్వాహ. ఇదం భూవాం ఆవాయం స్థాపయామి పూజయామి చ. ఓం ఉద్వస్వాగ్నే ప్రతిజగ్రహితం ఇష్టాపూర్తే సంసృజేదామయం చ. సేదతం బుధాయ నమః. బుధం ఆవాయామి స్థాపయామి పూజయామి చ. ఓం బృహస్పతయ యది యదర్యో యరాం ధూమి భాతి కథమ జనైషో యది వచరిత ప్రజా తస్మాత్ ద్రవిణం దేహి మే చిత్రాంబా. బృహస్పతి ఆవాయామి స్థాపయామి పూజయామి చ. అన్నాత్ పరిశుతౌ రసం బ్రహ్మణా విపదిత క్షత్రం భయ సోమం ప్రజాపతి విపానకం సగరం మందస ఇంద్రజేంద్రం భయోమృతం మధు శుక్రాయ స్వాహ. ఓం శుక్రాయ శుక్రం ఆవాయామి స్థాపయామి పూజయామి చ. ఓం సన్నో దేవిరవిష్టయాభూభవంతు పితై సంభ్యౌరవి శ్రాంతునాం శనిశ్చరాయ నమః. శనిశ్చరం ఆవాయామి స్థాపయామి పూజయామి చ. ఓం కయాన చిద్రాభూవదూదే సదావృతా సకాయ కయ సచిష్టయావృతా. ఓం కేతవే నమః. కేతుం ఆవాయామి. రాహవే నమః. రాహుం ఆవాయామి స్థాపయామి. ఓం రాహు.

0: అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరే భోరసే సైద్దేవేషు గచ్ఛతి అగ్నిర్హోతా కవిక్రతః సత్యశ్చిత్ర శ్రవస్తమాదేవో దేవేభిరాగమత్ జగన్ దదాశుకే త్వమగ్నే జద్భద్రం కరిష్యసి తవే తత్ సత్యమంగిర ఉపత్వాగ్నే దివే దివే దోషావస్త్ర ధియా వయం నమో భరంతయేమసి రాజంతమద్వరాణాం చ గోపామృతస్య దేదివిం వర్ధమానం స్వేదమే సానః పితేవ సున్వేగ్నే అగ్నే సూపాయనో భవ సజస్వానః స్వస్తయే అగ్నిదేవావానం మయా కరిష్యే అదో అగ్ని పూజనం మా బావజీ గారు పుష్పకే ద్వారా ఓం నానా సుగంధి పుష్పాణి యదాగాలోద్వార్య పుష్పాంజలి మయా దత్త గ్రహణ పరమేశ్వరః
1: ఏక వార అగ్ని రచ పరిక్రమా కరాయ బా ఓం వరుణసే ఉదంబనమసే వరుణస్కంభసర్జనిస్తౌ వరుణశ్రితసదన్యసే వరుణశ్రితసదనమసే వరుణశ్రితసదనమాసిదగ్ని వరుణాభ్యాం నమో నమః అగ్నిదేవ సుప్రతిష్ఠితౌ వర్ధో అభిష్టితౌ సంకల్పసిద్ధిదౌ భవంతు నిత్యమేవ అవ తిలకాం యజమాన్ కే ఆప్ అవతార పూజ ఆప్ కీజియే
2: మైన్ పే కర్ లో యజమాన్ తో యే హమ్ తో
1: ఓం స్వస్తి నా ఇంద్ర

0: భద్రం కర్ణీభిశృణయామదీవా భద్రం పశీమాక్షభిద్రాహ స్థిరైరంగై తుష్టవాగం సస్తనుభిర్విశీమై దీవైదం యదాయు ఓం యదా వదనందాక్షాయణ హిరణ్యగం సుమనసి మానా తన్మ ఆవదనామి శతశారదాయ యుష్మంజలదృష్టిర్యదా సమం అవతర్పురిచిరి బంద్ దానవేంద్రో మహాబల తేన త్వాం మనువద్నామి ఓం నమో బ్రహ్మణ్య
1: గురు బ్రహ్మణితాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.

0: సహస్రాక్షాయ
1: మీడుకే యదో యేసుద్వానో అంతేభ్యో కరణ నమః
0: మహేశ్వరరుద్రాయ
1: స్వాహా. మహేశ్వర మహాదేవాయ స్వాహా. ఓం జాతే దయాస్మాన్ విశుదక్షమయ పరిభుజ
0: స్వాహేశ్వరరుద్రాయ
1: స్వాహా. ఓం పరితో
0: మహేశ్వర రుద్రాయ
1: స్వాహా.

ప్రజాభ్యో వయన్న పశుభ్యా స్వాహా. ఓం సుమిత్రియానా గదయ సంతౌ దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మాన్ ద్వేష్టియంచ వయం ద్విష్మః స్వాహా. ఓం తచ్చక్షుర్దేవైదం పురుషా శుక్రముచరత పశీమ శరద శదం జీవేమ శరద శదం శృణుయా.

0: ॐ युवराजां सरसनीनां धाधरते वीरग्रहस्ता ॐ इन्द्रं ते शपुरमृवसे दिता विदते यस्ताय वज्र वर्धे धाय दर्शतो महो दिवेनः सूर्यस्वाहा ॐ आषाढं मकरं मृदनाशो सन्निधैनवै ఇంద్రతే శతం శతం భూమిరుదశ్యో నాదాశ సూర్య అను జాతమష్టం రోదసే స్వాహా ఓం తే దేవా శాంతి పుష్టి వర్ధాభిష్ట సంకల్ప సిద్ధి నిత్యమేవ
1: ఓం మాతరుద్రారూపేణ యజ్ఞమారభామహే ఓం వాజశ్చ మే ప్రజవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే దితిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే స్వశ్చ మే శ్రోతిశ్చ

స్వాహా వితం చ మే వేద్యం చ మే భూత చ మే భవిష్య మే సుగం చ మే సుపద్యం చ మే రిద్ధం చ మే రిది చ మే క్లబ్ధం చ మ క్లబ్ధిశ్చ మే స్మతిశ్చ మే సుమతిశ్చ మే జజియే న కలవంతాం మ స్వాహా స్వాహా అస్మాచ్చ మే మృతికాచ్చ మే గిరయ్యశ్చ మే పర్వతాశ్చ మే సుక్తాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మే శ్యామంచ మే లోహంచ మే శేషశ్చ మే త్రిపుచ్చ మే జజనేన కలవందాం స్వాహా స్వాహా వసోశ్చ మే వసతి చ మే కర్మ చ మే శక్తి చ మే అర్థం చ మే ఏమ చ మే ఇత్యాచ మే గతి చ మే జజీయేన కల్పందాం స్వాహా ఓమగ్నిశ్చ మహేంద్రశ్చ మే సోమ చ మహేంద్ర చ మే సవితా చ మహేంద్ర చ మే సరస్వతి చ మహేంద్ర చ మే పూకా చ మ బృహస్పతి చ మహేంద్రశ్చ మే జజీయేన కల్పందాం స్వాహా చ మహేంద్రశ్చ మే వరుణశ్చ మహేంద్రశ్చ మే దాత

ఆకాశాని నక్షత్రాని దివ్యాంతరిక్షై ఓం యాని నక్షత్రాన్ని దివ్యంతరిక్షేప్సు భూమో యవనో నగేషు దిక్షో ప్రకల్ప చంద్రమాయాన్నితి సర్వణాం మామేతి శివాని సంతు స్వాహా. ఓం అష్టావింశాని శివాని సగమాని సయోగం భజంతు మే యోగ.

సుసాయం సుదేవం సుమర్గం ససుగనం మేయస్తు సోహమం అగ్ని స్వస్థ్యం మర్ధ్యం గత్వా పునరాయాభినందనం స్వాహ. ఓం అప పాపం పరిక్షం పుణ్య భక్షిమహి క్షవం శివాతి పాపం నాశిక పుణ్య.

0: ओम स्वस्वाहा पशुमंत्र
1: स्वाहा
0: ओम स्वस्वाहा ओम भूस्वाहा ओम प्रजापतये स्वाहा ओम तत्सत् ब्रह्मार्पणमस्तु स्वाहा ते देवा शांतिदा पुष्टिदा वरदा पिष्टदा संकल्प सिद्धिदा भवन्तु नित्यमेव.
2: ओके सो वी हैड कंप्लीटेड द सेकंड आवृत्ति ऑफ दिस यज्ञ. सो वी नो ऑलरेडी वी टोल्ड दैट Bhagwan Indra is waiting for the good deeds. He always likes to have the good deeds. So I think we should have our own good deeds when we are doing some yajñas. So before standing, we will make the pranamas to our asana. And three times we will say to our asana, Om Shakraya Nama, Om Shakraya Nama, Om Shakraya Nama, our asana. Yeah. And three times our leg, 1, 2, 3. Right leg. And 1, 2, 3, and we will stand up. Yeah, and before standing, we will have the. You see, we have to make parikrama, 5 parikramas, and first we will go to the Navagraha Mandal. We will make pranama. We can offer whatever we want to there. You can say in English. Acha, they can understand. All okay. Second, we will go to the Sarvatobhadra Mandal, 264 deities, on one frame. Offerings, make pranamas to the 264 mandala. Then we will come to the Sodas Matrika mandal. We will make pranamas to the mother, holy mother. Then we will make the 5 parikramas. Then we will go from here to the Bhumi Pujan place where the flowers are. We will make sashtang dandavat pranam to the that place. And then we are free from the second avriti. Okay. Bole Siddhi Pranayan Bhagavan ki. Deva de Deva Deveshwar Mahadeva ki. హిందూ ధర్మ సమ్రాట్ శ్రీ మాధవ కృష్ణ భగవాన్ కి, విశ్వగురు మహామండలేశ్వర పరమ స్వామి శ్రీ మహేశ్వరం సద్గురుదేవ్ భగవాన్ కి, మహామండలేశ్వర స్వామి అవతార్పురిజీ మహారాజ్ కి, ఆజ్కే ఆనంద్ కి, మహామండలేశ్వర స్వామి వివేక్పురిజీ మహారాజ్ కి, బోలో.

0: అనమివాయక్ష్మాస్మభ్యం సంతు పృథివీ ప్రసూదా దీర్ఘం నో ఆయు ప్రతిబుద్ధ్యమానా వయం తుభ్యం బలిం రతశ్యామః స్వాహ. భూమే మాతర్ని దేహి మే భద్రయాసు ప్రతిష్ఠితం సంవిధాన దివాకవి శ్రీయాం మే దేహి భూత్యాం. తే దేవా హస్తే జలమాదాయ తే దేవా పుష్టిదా వరదా విషదా సంకల్ప సిద్ధదా భవంతు నిత్యమేవ.
1: And three parikrama of the fire. Te deva shantida tushtida pushtida sankalpa siddhida bhavatu nityameva. Drop the water.
2: Yeah. In front you.
0: Pacho hath mein
1: jal. Again water in the right hand.
0: Sankalpa.
1: Sankalpa.
0: Om Rishi Vedarbhi Rishi Prana Sukta Anushtap Chandaha. Om Prana Pana Javi Avani Yoga.
1: Drop the water.
0: ఓం ప్రాణాయ నమో యస్య సర్వసుదం వసీ యో భూత సర్వసీశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం స్వాహా. ఓం నమః ప్రాణకృందాయ నమస్తే విష్ణవే నమస్తే ప్రాణ విద్యుతే నమస్తే ప్రాణవర్కతే. ఓం యత్ ప్రాణస్తనోదసీ ప్రవీర్యంతే గర్భాన్ దదతే యో బర్వీ విజాయంతే. ఓం యత్ ప్రాణారితావాగతే అభిక్రందయతి ఔఘదే సర్వం తదా ప్రమోదయత యత్ చ అభ్యుభూమ్యామధే. ఓం యదా ప్రాణో అభివర్షిత వర్షేణ పృథివీమయీం యజ

కందన మే మన శివ సంకల్పమస్తు స్వాహా. ఓం జైనకర్మాణ్యపశౌమణిగణౌ జగ్ఞీకర్ణవందై విదధై హుదీరా జదపూర్వం చక్షమంత ప్రజానందన్న మే మన స్వాహా. ఓం జ్ఞానముత చైతౌద్రసి చౌదిరంతరం వ్రతం ప్రజా సూయస్మాన్నరితే కెంచన కర్మ క్రియతే

ఓం వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమః బలవికర్ణాయ నమః బలాయ నమః బలపరమతనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మదాయ నమః స్వాహా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమోస్తుతే రుద్ర రూపేభ్యో స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివమేవాస్తు సదాశివం.

దుఃఖ ప్రభు దీప నిరంజన సబ దుఃఖ భంజన శబద సనేహి మరి జాత రామరి హెలి శబద సనేహి మరి జాత రామరి హెలి ఔర్ నా ఆవే మనె దాయ దాయ మరి హెలి ఔర్ నా ఆవే మనె దాయ దాయ మరి హెలి శబద సనేహి మరి జాత రామరి హెలి శబద సనేహి మరి జాత రామరి సబదోజ జీ నారామ సబదోజ మరనా హే సబదోజ జీ నారామ సబదోజ మరనా హే అరే సబదోజ శివానంద పార పరమరిలి సబదోజ జీవానంద పార పరమరిలి శబద సనేహి మరి జాత రామరి హెలి శబద సనేహి మరి జాత రామరి హెలి.

ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వే నమో నమః భవే భవేనాది భవే భవ స్వమాం భవద్భవాయ నమః స్వాహా. ఓం నమో వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కల్వికర్ణాయ నమః బలాయ నమః బలమకరుణాయ నమః బలాయ ప్రమతనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మథాయ నమః స్వాహా. ఓం అఘోరీ విదఘోరీ వ్యఘోరీ.

0: సాధ్యాన్ ప్రమదాభవస్య కంఠం రుద్రస్య అంతఃపార్శ్వం మహాదేవస్య యత్కర్జ శర్వస్య వనిష్ఠు పశుపతే పురి తదస్వాహ. తే దేవ శాంతిద పుష్టిద వరదాభిష్టద మహాదేవాయ నమః.
1: త్రీ టైమ్ పోదా.
0: సంకల్ప సిద్ధిరస్తు మే.